0: And with that, igniters being said, amen, amen, amen. Good morning, good afternoon, and good evening to all of you igniters. Dunkirk reporting. Hope all of you are doing very, very well, and good to have you. We're going to get right into the program in igniters right now, and we're not going to waste too much time. As I said, first up is going to be our good friend, Brother Jack Williams, and he's from, obviously all the way from our South Hyderabad Church of Christ there in Hyderabad. And we are excited to have Brother Jack with us. So I'm pumped up and raring to go. Hope all of you are pumped up and raring to go as well. So let's get rocking and rolling here on Ignite Radio. And yeah, just let's get going. Let's get going right now.
1: From the breathtaking views of the snow-capped mountains to the shining city upon a hill, throughout Europe and Africa to the islands of the Philippines, welcome to Ignite Radio. Spreading the word over land and sea, providing powerful knowledge that will lead us home forever. This is Ignite Radio.
0: All right, everybody, here we go, here we go, here we go. Good to have each one of you here with us here on Ignite Radio as we get ready to kick things off. I'm pumped up and raring to go. I hope all of you are pumped up, excited, and raring to go as well. So without further ado, igniters, let's go ahead and to, as the old cliche goes, get cracking here on Ignite Radio. First up, our good friend, Brother Jack Williams here on Ignite Radio, and let's go ahead and to get started with our good friend, Brother Jack, okay? Shout out to our good friend, Brother Raul, listening in all the way from Hyderabad. Wananamalu goes to you, Brother Raul. Glad that you are listening here with us here on Ignite Radio. Amen. Okay, let's go ahead and get started, igniters. Here is our good friend, good brother. Brother Jack Williams here on Ignite Radio. Brother Jack, take it away.
2: Good morning, good afternoon, good evening, my dear igniters, my brothers and sisters. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. This is Jack Williams from Hyderabad, India, and thank you for tuning in for the Lord's Day sermon in Ignite Radio broadcast. So, dear igniters, my dear brothers and sisters, so we are here in today's lesson. We are going to discuss about the voice of the gospel part two. So we have seen last week, like we have taken a Proverbs chapter 5 verse 13, which it says, I have not obeyed the voice of my teacher nor inclined my ear to those who instructed me. So here, so what is the voice we have discussed, and types of voices we have discussed, and the preachers, types of preachers who described the voice, I mean the gospel, in different ways we have discussed. So my dear igniters, my dear brothers and sisters, so this week we are going to have the part two of the voice. So, my dear igniters, please tune in to Ignite Radio broadcast, and where 24/7 the Word of God and the a cappella music is always on. So, which give strength to your souls, so and which make your heart feel happy with the a cappella songs. So, dear igniters, don't forget to share this Ignite Radio broadcast to your friends, neighbors, relatives, and to near and dears, dear igniters. So let's go into the lesson. కాబట్టి మరి ఒకసారి ఇగ్నైట్ రేడియో ప్రోగ్రామ్ కి చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాము. ఈ యొక్క లార్డ్స్ డే ప్రోగ్రాంలో మనము గత వారంలో సువార్త గురించి మాట్లాడుకోవటం జరిగింది. సువార్త అనగా ఏమి, అలాగే సువార్త మనకి యొక్క నూతన బంధనలు ఎలాగా ఎన్ని విధాలుగా చెప్పబడి ఉన్నది. అలాగే ఆ సువార్తను బోధించే సువార్తికులు ఏ విధంగా ఆ యొక్క సువార్తను బోధించారు అనే విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని యొక్క కుమారులము కుమార్తెలము. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునిలో కనుక ఉండి దేవుని యొక్క మాటలు వింటూ ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడిచినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆ యొక్క ప్రేమ కృప అనేది మనకును, అలాగే మన కుటుంబాలకును, అలాగే మన యొక్క సంఘంలో కూడా బహుగా ఉండదని మీకు తెలియజేస్తున్నాం. మనము చూసుకున్నట్లయితే పోయిన వారము మనము ఈ యొక్క మాట అంటే ఏంటి, దేవుని యొక్క మాట అంటే ఏంటి అనే విషయాన్ని మనము చూసుకున్నాం. దేవుని యొక్క మాట అనగా ఈ మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 5:13 మనం గమనించుకున్నట్లయితే అక్కడ రాజైన సొలొమోను గారు మనకి చాలా బాహాటంగా మనకి తెలియజేస్తున్నాడు. మనం చూసుకున్నాం నా బోధకుల మాట నేను వినకపోదని, నా ఉపదేశకులు నేను చెవి యొగ్గలేదు. కాబట్టి మనం ఎందుకు దేవుని యొక్క ఉపదేశమును వినలేదు? దేవుని యొక్క ఉపదేశం దేనికి సూచికగా ఉంది? దేవుని యొక్క ఉపదేశము ఎలాగా మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడి ఉన్నది, అలాగే ఆ యొక్క ఉపదేశమును బోధించే బోధకులు ఎలాగ ఉన్నారు, ఎలాగ బోధించారు అనే విషయాన్ని కూడా మనము చూసుకున్నాం. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో వీ హావ్ సీన్ ది వాయిస్ రిప్రజెంట్స్ ది గాడ్స్ వర్డ్. So it is the message of truth that comes from God. And also if you see in Hebrews chapter 1 verse 1 and 2, God who at various times in various ways spoke as in this last day spoken to us by his son. So today the voice of God speaks through his written word, his spirit and his faithful preachers and teachers. And also we have seen the voice is the gospel of Christ. If you see Romans chapter 1 verse 16 says, for I am not ashamed of gospel of Christ. And so the gospel is God's saving voice. He called to repentance, faith, obedience and holiness. So when one ignores the gospel, he ignores God himself. So if you are ignoring the voice of God, if you are ignoring the gospel of Christ, if you are ignoring the God's word, then you are not ignoring don't think that you are ignoring some kind of book or some kind of force, but you are ignoring God himself. This one we have to underline this word. And if you just not listen to it, and what it expects, what it demands is response and obedience. Response and obedience. You know, many of us will go to the church in Sunday morning at probably in Indian timings we say 10:30 a.m. to 1:30 p.m. So the 3 hours we stay, sit there, have a sing songs, add Bible scriptures, and listen to the word of God preached by our preachers, and then we'll go to the worship, then we'll do the Lord's Supper, and then we'll give the contribution and we'll come back. That's it. So that doesn't mean that you are obeying the word of God. That doesn't mean you are responding to the word of God. So that's what in James 1:22 says, be doers of the word and not hearers only, deceiving themselves. So it is not enough to hear sermons. It is not enough to read the Bible, or it is not enough to attend the church. What we must do? As said in the Proverbs chapter 5 verse 13, we must incline our ear. We must incline our ear. So that means we need to be humble to the word of God, and we need to be willing to obedience to the word of God. So my dear Ignatius, my dear brothers and sisters, so these are the voice we have seen. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే నా ఉపదేశములకు నేను చెవి యొగ్గలేదని మనం చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క ఉపదేశము అనగా దేనికి సూచికగా ఉన్నది? ఈ యొక్క ఉపదేశము అనగా దేవుని యొక్క మాటకి సూచికగా ఉన్నది. మాట అంటే ఏదో మన నోటి నుంచి వచ్చే ఏదో ఒక శబ్దం కాదు, కానివ్వండి, దేవుని యొక్క మాట అనగా సత్యాన్ని వెలువడిస్తుంది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే హెబ్రూ రాసిన పత్రిక 1:1-2 చూసుకున్నట్లయితే సో ఈ యుగమంతట్లో దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యుగమంతట్లో ఈ యుగం అంతంలో ఎలాగ మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని యొక్క మాట ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, అలాగే ఆయన యొక్క పరిచారికులు సువార్తికుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉపదేశము దేనికి సూచకగా ఉంది అంటే, రెండోదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క సువార్తకి సూచకగా ఉంది. రోమీయుల రాసిన పత్రిక 1:16 వచనం చూసుకున్నట్లయితే, నేను క్రీస్తు యొక్క సువార్తను గురించి చెప్పుటకు సిగ్గుపడవను కాను. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాట ఎలాగా ఉంది అంటే మనలను రక్షించే ఉపదేశంగా ఉంది. అందుకని దేవుడు మనల్ని మారు మనసు కోసం, అలాగే మన యొక్క విశ్వాసం కోసం, అలాగే మన యొక్క పరిశుద్ధత కోసం ఆయన మనల్ని ఆయన యొక్క సువార్త ద్వారా ఆయనలోకి మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటని, దేవుని యొక్క సువార్తను నిర్లక్ష్యం చేస్తామో, మనం ఏదో ఒక పుస్తకాన్నో లేకపోతే ఒక మాటను మనం నిర్లక్ష్యం చేయట్లేదు, ఇక్కడ మనం ఎవరి మాట వినట్లేదు, ఎవరికి చెవి ఎగ్గట్లేదు అంటే దేవునికి మనము చెవి ఎగ్గట్లేదు, దేవునికి మనము లోబడటం లేదు, దేవుణ్ణి మనము తృణీకరిస్తున్నాం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అలాగే మనం మూడోదిగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సువార్త దేనిని మన నుంచి ఏం కోరుకుంటుంది అంటే మనలో మార్పును కోరుకుంటుంది, అలాగే మనలో ఒక విశ్వాసాన్ని కోరుకుంటుంది. కాబట్టి చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక 1:22 చూసుకున్నట్లయితే మనము వినుమారు మాత్రమే కాక దేవుని యొక్క మాటలు నెరవేర్చే వరంగా మనము ఉండాలి. మనము వినువారం మాత్రమే కాకుండా వాటిని మనము ఆ వాక్య ప్రకారం ప్రవర్తించే వారమై ఉండే వాళ్ళంగా మనము ఉండాలి. కాబట్టి దేవుని యొక్క మాటలు అంటే మనం వచ్చాము ఆదివారం ఏదో వచ్చాము, దేవుని యొక్క వింటున్నాము, దేవుని ఆ యొక్క 10-12 వరకు కానివ్వండి, 10-1:30 వరకు కానివ్వండి, మనము సంఘంలో కూడుకొని దేవుని యొక్క పాటలతో మనం దేవుని కనబరుస్తాం, అలాగే వాక్య పట్టణం ద్వారా దేవునితో మనం మాట్లాడతాం, అలాగే ఆ యొక్క సువార్తకు చెప్పే బోధ మనం విని మనం వెళ్ళిపోతున్నాం. కానీ మనము ఎలాగా ఉండాలి అంటే మనము దేవుని యొక్క ఉపదేశమును ఆలకించే వారంగా ఉండాలి. ఆలకించటం అనగా దానికి లోబడటం, మనం వినిన వాటికి లోబడటం, మనం వినిన వాటికి విధేయత కలిగి ఉండటం. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, మనము ఇలాగా దేవుని యొక్క సువార్త విషయంలో మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి దేవుని యొక్క మాట వినవారము, అలాగే దేవుని యొక్క ఉపదేశము పాటించే వారంగా మనము ఉండాలి. సో మై డియర్ ఇగ్నైటర్స్, అండ్ వీ హ్యావ్ ఆల్సో సీన్ ద టైప్స్ ఆఫ్ ప్రీచర్స్ ఇన్ ద బైబుల్. వీ హ్యావ్ సీన్ ద ప్రొఫెట్స్, ద వాయిస్ ఆఫ్ వార్నింగ్, అండ్ జాన్ ద బాప్టిస్ట్, ద వాయిస్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ప్రిపరేషన్, అండ్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ సీన్ ద వాయిస్ ఆఫ్ సాల్వేషన్, ది అపోస్టల్స్ వీ హ్యావ్ సీన్ ద వాయిస్ ఆఫ్ న్యూ కవెనెంట్, అండ్ ఫెయిత్ఫుల్ ప్రీచర్స్ టుడే దే ఆర్ కంటిన్యూయింగ్ ద వాయిస్ టుడే. సో వాట్ వీ నీడ్ టు డూ, వాట్ వీ నీడ్ టు డూ, జస్ట్ ఇగ్నోర్ ఇట్? Just ignore it? No. We need to be response and humble to the and obedience to the word of God. కాబట్టి ప్రియమైన సంఘమా సిగ్నేటర్ శ్రోతల, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సువార్తికులు మనం చూసుకున్నచ్చు, ప్రవక్తలు, పితరులు, ఐ మీన్ పాత నిబంధన కాలంలో ప్రవక్తలు, ఆ ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు, అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రవక్తలు మనకి ఎన్నో హెచ్చరిక ద్వారా మనతో మాట్లాడాడు, అలాగే మనం బాప్తిస్ట్ జోహాన్ చూసుకున్నట్లయితే మనల్ని సిద్ధపరచడానికి మన యొక్క ఆత్మని ఎలాగ సిద్ధపరచుకోవాలనే విషయం గురించి మనం మాట్లాడాడు, అలాగే ప్రభువని యేసు క్రీస్తు వారు అక్కడ మనం చూసుకున్నట్లయితే రక్షణ అనే సువార్తను గురించి మనం మాట్లాడారు, అలాగే అపోస్తలు మనం చూసుకున్నట్లయితే నూతన నిబంధన యొక్క సువార్త, నూతన నిబంధన యొక్క చట్టం, నూతన నూతన ఒడంబడికడి గురించి మనము మాట్లాడటం జరిగింది, అలాగే ఈ యుగం అంతట్లో దేవుడు మనం ఆ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, అలాగే ఇక్కడ ఉన్న ఈ రోజుల్లో దేవుడు ఆయన యొక్క సువార్తికుల ద్వారా ఆ యొక్క సువార్తని మనకి వినిపిస్తూ ఉన్నారు. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, So let's jump into for today's lesson, the voice part 2. So here we are going to see types of gospel messages. So there are, we can see the types of gospel messages and why people regret not obeying the gospel and what are the consequences of not obeying the voice of gospel and how to obey the voice of gospel. These four things are we going to see deeply, and we're going to learn a few more things. So my dear Ignatius, my dear brothers and sisters, please share the URL. Just copy that URL and share it to your friends and ask them to follow. Click on the follow button on the left side. Just you can simply sign in with your email, and you can send your thoughts and you can send your hearts for your favorite programmers, and it will encourage us a lot. So my dear Ignatius, my dear brothers and sisters, so here in the voice of the gospel part two, so here we are going to see deeply about the things which I have said. So let's read the scripture reading of this week. Luke chapter 15. Luke chapter 15, verse 1 to 32. We all know this one, and we're going to read and just we're going to remember it again. Luke chapter 15, verse 1 to 32. First, I will read in English, then we're going to read it in Telugu. Now, the tax collectors and sinners were all gathering around to hear Jesus. But the Pharisees and the teachers of the law muttered, "This man welcomes sinners and eats with them." Then Jesus told them this parable. Suppose one of you has 100 sheep and loses one of them. Doesn't he leave the 99 in the open country and go after the lost sheep until he finds it? And when he finds it, he joyfully puts it in on shoulder and goes home. Then he calls his friends and neighbors together and says, "Rejoice with me, I have found my lost sheep." I tell you that in the same way, there will be more rejoicing in heaven over one sinner who repents than over 99 righteous persons who do not need to repent. Or suppose a woman has 10 silver coins and loses one. Doesn't she light a lamp, sweep the house and search carefully until she finds it? And when she finds it, she calls her friends and neighbors together and says, "Rejoice with me, I have found my lost coin." In the same way, I tell you, there is rejoicing in the presence of the angel of God over one sinner who repents. Jesus continued, "There was a man who had two sons. The younger one said to his father, 'Father, give my share of the estate.' So he divided his property between them. Not long after that, the younger son got together all he had and set off for a distant country, and three squandered his wealth in wild living. After he spent everything, there was a severe famine in the whole country, and he began to be in need. So he went and hired himself out of a citizen of that country, who sent him to his field to feed pigs. He longed to fill his stomach with the pods that the pigs were eating, but no one gave him anything. When he came to his senses, he said, 'How many of my father's hired servants have food to spare? And here I am starving to death. I will set out and go back to my father and say to him, Father, I have sinned against heavens and against you. I am no longer worthy to be called your son. Make me like one of your hired servants.' So he got up and went to his father. But while he was still a long way off, his father saw him and was filled with compassion for him. He ran to his son, threw his arms around him and kissed him. The son said to him, 'Father, I have sinned against heaven and against you. I am no longer worthy to be called your son.' But the father said to his servants, 'Quick, bring the best robe and put it on him. Put a ring on his finger and sandals on his feet. Bring the fattened calf and kill it. Let's have a feast and celebrate. For this son of mine was dead and is alive again. And he was lost and is found.' So they began to celebrate. Meanwhile, the older son was in the field when he came near the house. He heard the music and dancing. So he called one of the servants and asked him what was going on. "Your brother has come," he replied, "and your father has killed the fattened calf because he has him back safe and sound." The older brother came angry and refused to go in. So his father went out and pleaded with him, but he answered his father, "Look, all these years I have been slaving for you and never disobeyed your orders. Yet you never gave me a young goat so I could celebrate with my friends. But when this son of yours, who has squandered your property with the prostitutes, come home, you kill the fattened calf for him." "My son," the father said, "you are always with me, and everything I have is yours. But we had to celebrate and be glad because this brother of yours was dead and is alive again. He was lost and is found." Amen. So, my dear Ignatius, my dear brothers and sisters, we all know this, the lost. So, I think in my previous sermons in the United Truth, we have discussed about the lost coin, the lost sheep, and the lost son. So here, if you see, Luke 15 says it responds to the continue the Jesus teachings on the proper response to the coming of the kingdom of God. There are sometimes labeled, you know, travel up to Jerusalem stretches from Luke chapter 9 to 19. It included the events, teachings,
3: and we used to talk a lot about
2: selected to provide a context for Jesus' death and resurrection and establishment of church. But, you know, if you observe this chapter, it contains the three lost parables. What are they? Three lost parables: the lost sheep, the lost coin, the lost son. So these are the parables of we see the sheep the parable of lost sheep and the parable of lost coin and the parable of prodigal son. Each parable represents someone who has left God for different reasons: foolishness, ignorance, and rebellion. Since they all result in restoration of what was lost, some also refers to them as the found parables. So here, my dear Ignatius, my dear brothers and sisters, as at the beginning of Jesus' ministry, a crowd of social outcasts and sinners have gathered around him. So this disgusts the Pharisees and scribes, lawyers who specialize in the traditional oral law. So the religious leaders criticize Jesus for associating with such persons. Jesus responds with the three parables describing how religious leaders should react when faced with sinner who wish to repent. So that's what, if you see, verse 3 to 7 gives the parable of the lost sheep, representing a sinner who has left God out of foolishness. A shepherd with 100 sheep discovers one has strayed. He leaves the 99 and goes on search. So when he finds the lost sheep, he carries it home and celebrates with his friends. In the same way, heaven rejoices when the sinner repents. Why can't the Pharisees? And if you see verse 8 to 10, we see the parable of the lost coin, symbolic of sinners who doesn't know he is lost. A woman has 10 silver coins, and one goes missing. She sweeps every corner until she finds it and again celebrates with her friends and neighbors. In the same way, the angels rejoice when sinners repent. Are the Pharisees more pious than angels? So if you see the third one, the parable of prodigal son, this typifies a sinner who leaves God intentionally and rebelliously. His son dishonors his father, takes his inheritance, and spends it all, and famine and poverty lead to regret and humility. The son returns home in hope his father will make him servant and at least feed him. Instead, the father restores him to a loving relationship. The son's older brother, however, resents his father's easy forgiveness. So that's why here, this is the important thing, my dear Ignatius. As educated religious leaders, these Pharisees have every advantage God can give. Why can't they rejoice when another returns to God and God restores him? So, my dear Ignatius, my dear brothers and sisters, so these teachings and these parables on how to respond or not to respond to the arrival of kingdom, in the kingdom of God. So, my dear Ignatius, so we need to be, so the voice, the gospel, we need to respond to the God's kingdom of arrival. God's kingdom of arrival. So let's read the same in Telugu. Premaina Ignatius Srotara Manamu Lucas Suvartha Vakyapatnamlo Bhaganga Manamu Lucas Suvartha 15 Adhyayam ఒకటి నుండి చివరి వరకు చదువుకున్నాం. లూకా సువార్త 15 ఒకటి నుండి చివరి వరకు మనం చదువుకున్నాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపలను ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిశీలన శాస్త్రులను అది చూచి ఇతడు పాపలను చేర్చుకుని వారితో కూడా భోజనం చేర్చున్నాడని చాలా సనుగుకునేది. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అటువంటి మారు మనసు అక్కర్లేని 99 మంది నీతివంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఏ స్త్రీకైనాను 10 నాణములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంట కంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలిగింది మీతో చెప్పుచున్నాను. మరియు ఆయన ఇట్లనను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశంలో ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరను. అతడు పందులు మేపటకు తన పొలంలోనికి వాణ్ణి పంపెను. వాడు పందులు తిన పొట్టుతో తన కడుపును నింపుకొని ఆశపడిన గాని ఎవడనూ మనకేమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి అద్దు ఎంతో మంది కూలివాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అని అనిపించుకున్నటకు యోగ్యుడని కాను, నన్ను నీ కూలి వనలో వరంగా పెట్టుకున్నటకు అతనికి చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చును. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద బుద్ధి పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపమును చేస్తుని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడని కాడను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి

క్రొవీనదోడను వధించెను. అయితే అతను కోప్పడి లోపలికి వెళ్ళనల్లకపోయెను. గనక అతని తండ్రి వెలుపులకు వచ్చి లోపలికి రమ్మని బతుమాలుకొను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇండ్లే ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెప్పుడు నాకెన్నడను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేషులతో తీసి తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవీనదోడ వధించితువని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయూ నీవే. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికను, తప్పిపోయి జరిగినని అతనితో చెప్పాను. కాబట్టి ప్రియమైన సంగమాధ్యమని బిడ్డలారా, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూడు విషయాలు మనము తెలుసుకోవచ్చు. మూడు ఉపమానాలు ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు అక్కడ జనసమూహాలకి తెలియజేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క పరిసయ్యులు శాస్త్రులు చూసి ఏంటి ఇతను తప్ప ఇతను ప్రభుని యేసుక్రీస్తు వారు పాపంతో కూర్చొని బోధనం చేస్తున్నారు, వాళ్ళని వాళ్ళతో సమయం గడపడానికి ఇష్టపడుతున్నారని చెప్పగానే ఆ యొక్క మాట వాళ్ళు చనుక్కుంటుంటే ప్రభుని యేసుక్రీస్తు వారు విని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈ యొక్క మూడు ఉపమానాలుగా చెప్పారు. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉపమానం మనం చూసుకున్నట్లయితే మొదటిది తప్పిపోయిన గొర్రెపిల్ల చూసుకున్నట్లయితే ఈ యొక్క తప్పిపోయిన గొర్రెపిల్ల తనకి తప్పిపోవటము తెలిసింది. అంటే తనకు తెలియక ఆ గొర్రె మందులో నుంచి తప్పిపోయింది. కానీ ఆ యొక్క గొర్రెల కాపరి ఏం చేశాడు, తనని వెతికి వెతికి వెతికి ఆ యొక్క 99 గొర్రెలను అక్కడే వదిలిపెట్టి ఆ అక్క గొర్రె కోసం అడవి అంతటా వెతికి తిరిగి పట్టుకొని భుజాల మీద వేసుకొని అది దొరికినప్పుడు భుజాల మీద వేసుకొని సంతోషంగా ఇంటికి వచ్చాడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మొదటి ఉపమానం రీతి మనం చూసుకున్నట్లయితే ఎలాగైతే దేవుడు పాపముల నిమిత్తము ఈ లోకంలోకి వచ్చాడు, ఒక పాపి రక్షింపబడితే ఎలాగ మనం సంతోషించాలో అనే విషయాన్ని ఆ యొక్క పరిశీలకు శాస్త్రులకు ఉపమాన రీతిగా చెప్పడం సాగింది. అలాగే మనం రెండో ఉపమానం చూసుకున్నట్లయితే తప్పిపోయిన నాణము. ఈ యొక్క తప్పిపోయిన నాణనికి తనకి తప్పిపోవటము తెలియదు, అలాగే తిరిగి రావటం కూడా తెలియదు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క నాణము తప్పిపోయినప్పుడు ఆ యొక్క స్త్రీ ఇల్లు మొత్తం దీపం పెట్టి ఊడ్చి వెతికి ఆ యొక్క 9 నాణాలు పక్కన పెట్టి అక్క నాన్న కోసం మొత్తం ఇల్లు మొత్తం వెతికింది కదా. అలాగే దొరికినప్పుడు ఎంతగానో సంతోషించి తన యొక్క చెలికత్తనాన్ని పొరుగువాణి తీసుకుని ఎలాగైతే విందు చేసుకుందో మనం కూడా ఒక పాపి విషయం ఒక పాపి దేవునిలోకి వచ్చినట్లయితే దేవుని దూతను ఎదుట సంతోషము కలగాలని ఆయనకి చెప్పాడు. కాబట్టి ఈ యొక్క చూసుకున్నట్లయితే ఈ యొక్క పరిశీలకులు శాస్త్రులు ఈ యొక్క దేవదూతల కంటే గొప్ప అయితే కాదు కదా. అలాగే మరొక విషయం మనం చూసుకున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు ఈ యొక్క తప్పిపోయిన కుమారుడికి మనం చూసుకున్నట్లయితే తనకి తప్పిపోవడము తెలిసింది, అలాగే తిరిగి రావడం కూడా తెలిసింది. కాబట్టి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు తన యొక్క తండ్రిని తెలిసి ఎదిరించి వ్యతిరేకంగా ఆ యొక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే గొప్ప కరువు ఆ యొక్క తీసుకొని తన యొక్క ఆస్తి అంతా వేషులకు పెట్టి ఆ మొత్తం పోగొట్టుకున్న తర్వాత గొప్ప కరువు వచ్చి అతను పందుల పొట్టు తినటానికి కూడా ఆయన వెనుకాడలేదు. అది తినేటప్పుడు తనకి ఆ యొక్క కుమారుడికి ఒక విషయం అర్థమైంది, తన యొక్క తండ్రి దగ్గర చాలా మంది సేవకులు ఉన్నారు, వాళ్ళకి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నేను వాళ్ళకు ఆయన యొక్క కుమారుడిగా కాకపోయినా ఆ యొక్క పని వారికైనా నేను పనికొస్తాను కదా, నా తండ్రి నన్ను పనివాడిగా పెట్టుకుంటాడు కదా, 3 పూట్ల కడుపు నుండి అన్నమన్నా తినొచ్చు అనుకుని తిరిగి వెళ్తాడు. కానీ అక్కడ తండ్రి ఏం చేశాడు వాడిని గట్టిగా దూరంగా ఉన్నప్పుడే చూసి పరిగెత్తుకుని వెళ్ళి గట్టిగా తన మెడ మీద ముద్దు పెట్టుకొని తన యొక్క సేవకులు పిలిపించి కొత్త అంగి వేయించి చేతికి ఉంగరం తొడిగి తన కాళ్ళకి చెప్పులు తొరిగించి గొప్ప విందు చేసి ఆ యొక్క వాళ్ళందరికి కూడా గొప్ప విందు చేశాడు. అప్పుడు ఈ పరిసయ్యుల్లాగే పెద్ద కుమారుడు కూడా ఏంటి మా యొక్క తండ్రి నాకేం చేయలేదు, నేను నా తండ్రి మాట ఎప్పుడు జవదాటలేదు, ఎప్పుడు వింటూనే ఉన్నాను, కానీ ఆయన నా కొరకు ఎన్నడూ కూడా ఒక చిన్న గొర్రెపిల్లనైనా కోయలేదు, విందు చేయలేదు అని ఈ యొక్క పరిసయ్యుల్లాగే సనుక్కున్నాడు. అప్పుడు

రేమని చెప్తున్నాడు. నా నావన్నీయు నీవే, నావన్నీయు నీవే. కాబట్టి ఇక్కడ నీ యొక్క తమ్ముడు అనగా నా యొక్క చిన్న కుమారుడు చనిపోయి మరలా తిరిగి వచ్చాను. కాబట్టి ఒక పాపి రక్షింపబడాలి అంటే, రక్షణకు

If you see the Proverbs chapter 15, 5, 13, I have not obeyed. So the prodigal son realized too late, but still turned back. So the God's voice calls us the same way today. Same way today. So my dear ignorators, my dear brothers and sisters. So in our previous study, we learned the voice in the Proverbs chapter 5 verse 13 is the voice of God's word, the gospel of Jesus Christ. We learned how prophets, apostles and preachers are God's messengers. Today in part 2, we continue to learn. We'll continue learning about the different gospel messages in the Bible. Why people regret not obeying and the consequences of ignoring the gospel voice. So may this lesson stir out our hearts to respond before it's too late. Let's have a small word of prayer. We'll continue this lesson. Our gracious Father in heaven, we thank you, Lord, for this blessed Lord's Day and for the privilege to hear your word again. As we open the scriptures, give us the hearts to listen, that listen and obey. Speak through this lesson, Lord, and help every listener, every igniter, and every brother and sister to hear the voice of the gospel and to repent where needed and to walk in your righteousness. In Jesus' name we pray. Amen. So my dear igniters, my dear brothers and sisters, if you see the types of gospel messages in Bible, if you see Matthew chapter 4, verse 23, let's read this. Matthew chapter 4, verse 23. Jesus went through Galilee, teaching in their synagogues, proclaiming the good news of the kingdom and healing every disease and sickness among the people. So here we see Jesus went everywhere preaching the gospel of kingdom. So first thing, so types of gospel messages, the gospel of kingdom. It declares God's reign in the hearts of men. So that's what if you see in Matthew chapter 6, Matthew chapter 6 verse 33, it says, seek first the kingdom of God. So Jesus taught that true citizenship is not earthly but heavenly. So when Jesus healed and forgave, he showed what the kingdom looked like. Righteousness, peace and joy in the Holy Spirit. If you see Romans chapter 14 verse 17, let's read Romans chapter 14. Romans chapter 14, verse 17. For the kingdom of God is not the matter of eating and drinking, but of righteousness, peace, and joy in the Holy Spirit. So here, if you see, my dear Ignatius, Paul reminds that Christian believers that they didn't come to faith in Christ just to eat meat or drink wine. Those freedoms from the restrictions of the law are real and meaningful, but they are not the point of the kingdom of God. There are other benefits. We receive God's declaration that we are righteous in his eyes because our faith in Christ. We experience both peace and joy because of God's Holy Spirit with us. In other words, our place with God is secure and brings real emotional stability and confidence. So my dear Ignatius, so first thing, the first type of gospel we have seen is the gospel of kingdom. And the second type of gospel is Acts chapter 20 verse 24. However, I consider my life worth nothing to me. My only aim is to finish the race and complete the task the Lord Jesus has given me, the task of testifying to the good news of God's grace. Amen. So, my dear Ignatius, if you see, the second type of gospel is the gospel of grace. Paul said to testify the gospel of the grace of God. So this gospel proclaims forgiveness through Christ's blood. This gospel proclaims forgiveness through Christ's blood. Even
Like if you see John chapter 8, the woman caught in adultery, Jesus said, neither do I condemn you, go and sin no more. So grace does not ignore sin. It redeems and transforms. It redeems and transforms. So my dear Ignatius, my dear brothers and sisters, so the gospel of grace redeems and transforms ourselves. And, you know, we have to be always obey to the gospel of God. And third thing is the everlasting gospel. The everlasting gospel. Revelation chapter 14 verse 6 says, it never changes across generation. From Pentecost to today, the same messages save souls. If, for example, if you see the gospel Peter preached in Acts chapter 2, in the same gospel we preach today, repentance and baptism in Jesus' name. So the gospel is the everlasting gospel. And the fourth, the final is we have to identify the true gospel and the false gospel. If you see, let's read this. Galatians chapter 1 verse 6 to 9. I am astonished that you are so quick deserting the one who called you to live in the grace of Christ and turning to different gospel, which is really no gospel at all. Evidently, some people are throwing you into confusion and are trying to pervert the gospel of Christ. But even if we or any angel from heaven should preach a gospel other than the one we preach to you, let them be under God's curse, as we have already said. So now I say again, if anybody is preaching to you gospel other than what you accepted, let them be under God's curse. So my dear Ignatius, my dear brothers and sisters, we see here, Paul warned against the another gospel. Example, if you see the Simon, the sorcerer, he believed but wanted to buy the gift of God, but Peter rebuked him. So many false gospels promises wealth or comfort, but only the gospel of Christ leads to the salvation and holiness. So by dear Ignatius, so these are the gospels we need to be followed. Kabatti premana Ignatius radio srotalara devuni bettalara manu chusukunnatlayite ఈ యొక్క సువార్త ఎలాగో మనకి నూతన మందంలో వివరించున్నది. సువార్త అనగా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి చెప్పే సువార్తగా మనము చూడవచ్చు. మత్తయి సువార్త నాలుగో అధ్యాయం 23వ వచనం మనం చూసుకున్నట్లయితే, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థత పరచుచు గల్లీ అంతా సందర్శించెను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని రాజ్య సువార్త గురించి మనము చూడవచ్చు. మొదటిది సువార్త దేవుని రాజ్య సువార్త. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, అందుకే మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6:33 మనకి తెలియజేస్తుంది ఏంటంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని మనం వెతుకుతామో, దేవుడు మనకి ఇవన్నీ మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇగ్నైటెడ్ శ్రోతలారా, దేవుడు మన యొక్క పాపములను ఆయన క్షమించేవాడుగా ఉన్నారు. ఎప్పుడైతే మనం ఆయన యొక్క పాపములను నొప్పుకొని దేవుళ్ళు మనకు మనం ఉన్నట్లయితే, దేవుడు మనకి ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క శాంతిని మనకి ఇచ్చేవాడుగా ఉన్నారు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 14:17 చూసుకున్నట్లయితే, దేవుని రాజ్యము భోజన పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క రాజ్యం ఎలాగా ఉంది అంటే, నీతియు అలాగే సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి మొదటిగా మనము సువార్త అనగా దేవుని యొక్క రాజ్య సువార్తగా మనం చూడవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే అపొస్తల కార్యం 20:4 చూసుకున్నట్లయితే, మరియు పురు కుమారుడను బెరియపట్టస్థుడైన సుబోత్రు తెసలోనికలో
అరిస్తార్కును సెకేందుకులు దేర్వబట్టి గాయిను తిమోతిను ఆసి దేశస్తులందరికీ తోసి అతనితో కూడా వచ్చిరి. కాబట్టి అలాగే 24వ వచనం మనం చూసుకున్నట్లయితే, అయితే దేవుని కృపా సువార్త గురించి సాక్షించుటకు కృప సువార్త. కాబట్టి దేవుని యొక్క సువార్త కృప సువార్తగా మనము చూడవచ్చు. కాబట్టి అందుకే సువార్త మనము చూసుకున్నట్లయితే క్రీస్తులో మన అందరికీ రక్షణ ఉన్నది, క్రీస్తులో మన అందరికీ జీవము ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సువార్త మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఆ యొక్క స్త్రీ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ చూసుకున్నట్లయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారు, నేను నిన్ను శిక్షించను, కాబట్టి నువ్వు వెళ్ళి ఇంకా పాపం చేయొద్దు అని క్షమిస్తాడు. కాబట్టి ఆయన యొక్క కృప మనకి ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 14:16 చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథం 14:16 చూసుకున్నట్టయితే అప్పుడు మరి ఒక దూత చూచితిని, అతడు భూనివాసులకును అనగా ప్రతి జనములకును ప్రతి వంశకును ఆయా భాషలో మాట్లాడుతూ ప్రతి ప్రజకు ప్రకటించు నిత్య సువార్తను తీసుకుని ఆకాశ మధ్యంలో ఎగురుచూ వచ్చాను. కాబట్టి ఈ యొక్క నిత్య సువార్త, ఈ యొక్క సువార్త అనేది నిత్య సువార్త తరములు మారిన యుగాలు మారిన ఈ యొక్క సువార్త అనేది ఎన్నడూ మారదు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే పేతురు గారు ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ అపోస్తల గారు 2వ అధ్యాయం ఏ సువార్త అయితే ఉందో ఈ యొక్క యుగమంతలకు కూడా ఆ యొక్క సువార్త ఎప్పుడూ నిలిచి ఉంటుంది. అలాగే చివరికి మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క సత్య సువార్తని అలాగే అబద్ధ బోధని మనము వ్యత్యాసము మనము తెలుసుకునే వారంగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన సంఘం చూసుకున్నట్లయితే గలతీయుల రాసిన పత్రిక 6:1-9 చూసుకుందాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తట్టు మీరెంతగా త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానివ్వండి, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతయనను మీకు ప్రకటించే నాడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారము ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎలా వాడు శాపగ్రస్తుడు అవునుగాక. కాబట్టి మనము సత్య సువార్త అలాగే వేరే యొక్క సువార్త ఈ యొక్క బోధం మన సత్య సువార్తనందే మనము నిలిచి ఉండాలి. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ ఈ యొక్క సువార్తలు నిలిచి ఉంటే దేవుడు మనలను మన కుటుంబాలను దీవించే వారంగా ఉన్నారు. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో వై పీపుల్ రిగ్రెట్ నాట్ ఒబేయింగ్ ద గాస్పుల్? బికాస్ దే రియలైజ్ టూ లేట్. If we see Luke chapter 15, the prodigal son only realized his mistake when he was in misery. If we see Matthew chapter 15, the foolish virgins, they came too late and the door was shut. So we need to realize early. If you realize too late that it is done, doors will be shut. And second thing, if you see why people regret not obeying the gospel, because sin deceives. Because sin deceives. So Proverbs chapter 14 verse 12, if you see, let's read Proverbs. Proverbs chapter 14 verse 12. There is a way that appears to be right, but in end it leads to death. So here, if you see, my dear Ignatius, my dear brothers and sisters, and also in the New Testament, in the Acts chapter 5, we can see Ananias and Sapphira. They lied to the Holy Spirit, thinking no one would know. So sin will blinds and hardens until it destroys you, until it destroys our life. So don't let sin to deceive us.
And if you see James chapter 4 verse 14 says, because life is too short. So, you know, after your life, if you regret, you know, the rich fool in the Luke chapter 12 verse 16 to 21, he planned for years ahead, but not for eternity. So death may come suddenly. The time to obey is now. And fourth thing is, because salvation opportunities are limited. If you see 2 Corinthians chapter 6 verse 2. Felix told Paul, go away for now. Acts chapter 24 verse 25. We never read that he came back. Every ignored sermon is a missed opportunity of eternal life. So, my dear Ignatius, my dear brothers and sisters, don't be a Felix. Tomorrow is not promised. Listen today. కాబట్టి ప్రియమైన ఇగ్నిటేడియస్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం ఎందుకు ఆ యొక్క మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము దేవుని యొక్క వాక్యాన్ని వినలక దేవుని యొక్క ఉపదేశం మనము చెవియకపోతే మనము పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎందుకు పశ్చాత్తాపడతారు చాలా మంది అంటే, మొదటిగా లోకాసు వార్త 15 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఎలాగైతే ఆ యొక్క తప్పు పైన కుమారుడు ఎలాగైతే ఆ తిరిగి రావటానికి సమయం తీసుకున్నాడో, ఎలాగైతే మత్తయి సువార్త 25 వచనం చూసుకున్నట్లయితే ఆ బుద్ధి లేని కన్యకులు వాళ్ళు ఎలాగైతే ఆ యొక్క దివిటీలకు ఆ యొక్క నూనె తీసుకోకుండా బుద్ధి లేక తను ప్రవర్తిస్తారో, అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క ద్వారం అనేది మూయబడుతుంది. కాబట్టి మనకున్న సమయము చాలా తక్కువ. కాబట్టి దేవుణ్ణిలో మనము ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి దేవుణ్ణిలో మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం ఆ యొక్క పశ్చాత్తాప పడే అవకాశం లేకుండా ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆ సామెతలు 14:12 ప్రకారం మనల్ని ఆ పాపము అనేది మోసపుచ్చుతుంది. ఎలాగైతే ఆ అననీయా సపీరియాను ఎలాగైతే వాళ్ళు తన యొక్క పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పుకొని తనను తాము మోసపుచ్చుకున్నారో, అలాగే మనల్ని కూడా కొన్ని సార్లు ఈ యొక్క పాపము అనేది మన యొక్క కన్నులను మోసపుచ్చుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 4:14 ప్రకారం మన యొక్క జీవితం అనేది చిన్నది. ఈ రేపు అనేది మనకి దేవుడు ఆ రేపు అనే దాని మీద మనకి నమ్మకం లేదు. కాబట్టి నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, ఇలాగ బలంగా దేవుడిలో ఉన్నట్లయితే దేవుడు మనలను మన కుటుంబాలను కూడా దీవించేవాడుగా ఉన్నారు. అండ్ చివరిగా ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు సే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ ఒబేయింగ్ ద వాయిస్ ఆఫ్ ది గాస్పల్. ఇఫ్ యు సీ ఐజయా చాప్టర్ 59 వర్స్ 2, you will lose of fellowship with God. Example, in the New Testament, if you see Judas Iscariot walked with Jesus, but his sin separated him. So ignoring God's voice brings distance and emptiness. And second thing, spiritual blindness and hardness of heart will appear. If you are not obeying the voice of gospel, spiritual blindness and hardness of heart will come. If you see, Pharaoh hardened his heart repeatedly. In the New Testament, the Pharisees saw miracles but refused to believe. And third one is eternal separation and judgment. If you see 2 Thessalonians chapter 1 verse 8, Jesus warned in Matthew 25 verse 46, these shall go away into everlasting perdition, but the righteous into everlasting, life of eternal. So the people in Noah they loved until the flood came, and the consequences are this one: regret in eternity. The rich man begged for a drop of water to warn his brothers, but it was too late. Eternal regret is memory of every gospel call ignored. So my dear Ignatius, my dear brothers and sisters, so these are the consequences of not obeying the gospel. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్త మనకి పోయినట్లయితే మనం ఏమవుతుందంటే మనము దేవునితో సహవాసాన్ని కోరిపోతాం. యెషయా గ్రంథం 59:22 ప్రకారం. అలాగే నూతన బంధనంలో మనం చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా దేవునితో నడిచినప్పటికీ కూడా పాపము చేసి దేవుని నుండి అతను వేరైపోయాడు. కాబట్టి దేవుని యొక్క మాట మనం నిర్లక్ష్యం చేసిన ఎడల దేవుని నుండి, దేవుని యొక్క సహవాసం నుండి మనము దూరం అయిపోతాం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 3:15 ప్రకారము మన యొక్క ఆత్మ
మన యొక్క ఆత్మకి ఏమి కనపడకుండా మన కళ్ళకి పొర అనేది కనపడుతుంది. అలాగే మన యొక్క హృదయం అనేది కఠినంగా తయారవుతుంది సువార్తను మనము వినకపోతే. కాబట్టి మనం చూసుకున్నట్లయితే నూతన బంధన చట్టంలో ఆ యొక్క పరిసయులు శాస్త్రులు దేవుని యొక్క సువార్త విన్నారు. అలాగే ఎన్నో అద్భుత కార్యాలు చూసినప్పటికీ కూడా వాళ్ళు వినటానికి వాళ్ళ యొక్క హృదయం అనేది రాయలాగా ఉంటుంది, దేవునిలో వాళ్ళు వినకపోయారు. కాబట్టి మనము దేవుని యొక్క సువార్త వినకపోయినట్లయితే మనము అంత్య దినమున దేవుని యొక్క తీర్పులో మనము పాల్పంపులు పొందాల్సి వస్తుంది. కాబట్టి ఎలాగైతే మత్తయి సువార్త 25:46 ప్రకారము మనము ఆ యొక్క అగ్ని ఆరదో పురుగు చావదంటారు, కాబట్టి ఆ యొక్క నిత్య నరకంలో మనలను పడివేసే పడే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఎలాగైతే పాత నిబంధన కాలంలో నోవా గారిని చూసి ఎలాగైతే ఆ యొక్క జనంగా నవ్వారో, ఆ యొక్క గొప్ప వర్షం వచ్చి ఆ యొక్క ప్రవాహంలో వాళ్ళు కొట్టుకుపోయారు. అలాగే చూసుకున్నట్లయితే దేవుని యొక్క సువార్త మనకు వినకపోయినట్లయితే మనము ఆ యొక్క రిగ్రెట్ని మన జీవిత కాలం మనకు మనము భరించాల్సి వస్తుంది. ఎలాగైతే మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ధనవంతుడు అబ్రహాము, ఆ ధనవంతుడు అలాగే లాజరు చూసుకున్నట్లయితే ఆ యొక్క ధనవంతుడు ఒక చిటికెడు నీళ్ళ కోసం ఎంత తాపత్రయపడ్డాడు, వెళ్ళి తన యొక్క అన్నదమ్ములకి చెప్తాను అని చెప్పారు. కానీ దేవుడు అక్కడ మనం చూసుకున్నట్లయితే సమయం అనేది లేదు. కాబట్టి మనకి ఈ యొక్క సువార్త ద్వారా దేవుడు మనల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ పిలుస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం దాని ఆ యొక్క సువార్తను త్రోసివేయకుండా దేవునిలో కనుక మనం ఉన్నట్లయితే దేవుడు మనలను ఆయన యొక్క రాజ్యంలో జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంది. సో ఫైనల్లీ మై డియర్ ఇగ్నేటర్స్, హౌ టు ఒబే ది వాయిస్ ఆఫ్ గాస్పెల్. వి ఆల్ నో హౌ టు ఒబే ద వాయిస్ ఆఫ్ గాస్పెల్. ఎస్, దట్స్ కరెక్ట్. హియర్ ద వర్డ్, బిలీవ్ ఇన్ క్రైస్ట్, రిపెంట్ యువర్ సిన్స్, కన్ఫెస్ ఇన్ క్రైస్ట్, బీ బ్యాప్టైజ్డ్ అండ్ లివ్ ఫెయిత్ఫుల్లీ. కాబట్టి ప్రియమైన సంఘ మాధ్యమని బిడ్డలారా, మనము రక్షింపబడాలంటే ఏం చేయాలి? వినాలి, విశ్వసించాలి, మారు మనసు పాపంలో ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. మనము మన జీవితాన్ని విశ్వాసంగా దేవునిలో మనము ముందుకు కొనసాగాలి. కాబట్టి ఇగ్నైటెడ్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం విన్న మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తున్నాము. వచ్చే వారం దేవుని యొక్క వాక్యంతో మళ్ళీ మనము ముందుకు కొనసాగుతాం. సో డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద వాయిస్ ఆఫ్ ది గాస్పెల్ ఈస్ స్టిల్ కాలింగ్. The same Jesus who spoke to fishermen, the same Jesus who spoke to sinners, the same Jesus who spoke to the thief on the cross speaks to you today. Don't let Proverbs chapter 5 verse 13 be your story. I have not obeyed the voice of my teachers. Listen, repent and obey while the Lord's invitation stands open. So as says in Isaiah chapter 1 verse 18, come now, let us reason together, say the Lord, through your sins be as scarlet, they shall be white as snow. So my dear Ignatius, my dear brothers and sisters, please pray for the people, our congregation, many people have been not baptized. Many young people have been not baptized. Please pray for them. Please guide them. Please let them know the voice of the gospel, so that they can be saved. And you know that if one is saved, you know, thousands of angels will rejoice in his kingdom. So my dear Ignatius, my dear brothers and sisters, thank you all. I thank you all for our listeners for joining us today on Ignite Radio for the Lord's Day Sermon. We appreciate your prayers, hearts and comments, and your time and your hunger for the Word of God. May God bless you richly until we meet again next Lord's Day. Let's have a small word of prayer. Our Father in Heaven, thank you for speaking to us through your word. Help us not only to hear but to obey the voice of the gospel. Strengthen every heart that desires to return to you. Bless each listeners, each home, and this radio ministries, Ignite Radio Broadcast Ministry, that your word may continue to shine. In Jesus' name we pray. Amen.